0: హలో మిర్చి హెల్ప్లైన్.
1: Yes, of course. Mirchi helpline, bataiye.
0: Hello sir, meri photo mein na kabhi bhi smile achhi nahi aati.
2: Oh no.
0: Kya karu?
1: Baby doll, smile photo mein nahi, hoto pe achhi lagti hai.
3: Khopri tod,